0: ఈ తీర్చిన తమదే దాని మాత శరీరంలో బల అఫేత సౌడి బాకుండా స్నేహ పూజ భక్తి నిపిస్తుంది.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.

0: ఈ కీర్తన తమగనే బాణిగ మాత శరీత తింఫల్ నో నీ బలై అఫేత గవత సౌడి బాకుండా సినేమ పూజ బక్కి నిపిసింది.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.

0: ఈ కిరీక్షణ తమదే బాహుగ మాత శరీరఫల్ నో నీ బల అఫేత జగత సౌడి బాకుండా సినిమా పూజ బతికింది పిసను.
1: Ovintis, nei mak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.